భక్తులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. స్వాగతం సుస్వాగతం. విశేషమైన స్వరాభిషేకం అనే కార్యక్రమంలో ఇవాళ మీరు క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాం. అయితే అలవాట్లు ప్రకారంగా నేను మీ కృతగా ఉంటాను మీ సేవలో రాబోయే గంట కోసం. శుక్రవారం నాడు కాబట్టి మనం తీసుకోవచ్చిన కొన్ని భక్తి పాటలను ప్రత్యేకంగా మీ శ్రవణానందం కోసం. అయితే

హే సంగీత రసికులారా, ఈ మధ్యాహ్న కాలంలో నేను అనుకుంటున్నాను మీరు మీ సాత్విక్ అన్నంని బాగానే భోజనాన్ని బాగానే మెచ్చుకుంటున్నారు, బాగానే ఆనందిస్తున్నారు. అయితే సురుచి మన సమస్త ఎంబీసీ సిబ్బంది తరఫున. అవునండి సంగీత రసికులారా, మనం శుభాడుగు వేస్తున్నాము శ్రావణ మాసంలో. అయితే శ్రావణ మాసం గురించి మనం కొంతవరకు మాట్లాడటాము నేటి కార్యక్రమంలో. శ్రావణ మాసం అంటే మన తెలుగు వాళ్ళందరి కోసం చాలా పవిత్రమైన రోజు. అయితే ఈ పవిత్ర మాసం హిందువుల అత్యంత భక్తి శ్రద్ధలతో పాటు పూజలు వ్రతాలు నిర్వహిస్తారు.

విశేషంగా శ్రావణ మాసంలో ముఖ్యమైన పండుగలు వ్రతాలు వస్తాయి. అయితే శ్రావణ మాస యొక్క ప్రారంభం మొదలవుతుంది. ఇంకా దీనిలో వరలక్ష్మి వ్రతం, శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ పౌర్ణమి, శ్రావణ మాసం ముగింపు కూడా అవుతుంది. విశేషంగా శ్రోతలారా, ఈ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం మరి శుక్రవారం అత్యంత పవిత్రమైనవిగా పరిగణిస్తారు. ప్రతి శుక్రవారం మహిళలు దేవి లక్ష్మీదేవిని పూజించి ప్రత్యేక వ్రతాలు ఆచరిస్తారు.

అసలు శ్రోతలారా, శ్రావణ మాసం పండగల మాసం. ఏ ఏ పండగలు ఉన్నాయంటే శ్రావణ మాసంలో ఉంటుంది. హిందువులు వ్రతాలకు పూజలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఇక శ్రావణ మాసం వచ్చిందంటే మహిళలు హడావిడి అంతా ఈత కాదు. పూజలు నోములు వ్రతాలు చేసే నేల శ్రావణ మాసే.

దక్షిణాయనంలో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉందని పండితులు చెబుతారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైన విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణం అనే పేరుతో శ్రావణ మాసం ఉద్భవించిందని పురాణాలు చెబుతాయి. అందుకే విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవికి శ్రావణ మాసం అంటే ఎంతో ఇష్టముంటున్నారు పండితులు.

అవునండి భక్తులారా, శ్రావణ మాసం అంటే పండుగల మాసం. వర్ష ఋతువుతో పరిసరాలు పచ్చగా కలకలలాడే కాలం. ఇల్లని పూజ ధికాలతో శోభిలే కాలం. అటువంటి శ్రావణ మాసంలో వచ్చే పండుగలు, నోములు, వ్రతాలలో ఇల్లని ఆధ్యాత్మిక శోభతో నిండిపోతుంటాయి.

మహిళలు పూజలు చేస్తూ భక్తి నిండిన మనస్సులో ఉంటారు. మహిళలు కలకలలాడుతుంటే ఇలే సౌభాగ్యాలతో వర్ధీలు తుండటారు. కాబట్టి శ్రావణ మాసం అంటే పూజలే కాదు, ఆనందాల కాలం.

లక్ష్మీదేవి ఇళ్లలో కొలువుంటే మాసం. ఆమెకు అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం. అందుకే వ్రతాలు నోములు నొచ్చుకునే మహిళలు శ్రావణ మాసంలో నిర్వహించుకుంటారు. శ్రావణ మాసం మొత్తం పండుగలే పండుగలు. మొదటి పడకొండు రోజుల్లో వరలక్ష్మి వ్రతం, నాగపంచమి, రాఖీ పౌర్ణమి వస్తే పౌర్ణమి తరువాత వచ్చే పాధ్యమి నుంచి అమావాస్య వరకు కూడా ప్రత్యేక రోజులే ఉంటాయని పండితులు చెబుతారు.

హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మాసం పరమేశ్వరునికి ప్రతీకరమైనది. ఇది మాసంలో వరలక్ష్మి వ్రతం, రాఖీ పూర్ణిమ, భాను సప్తమితో పాటు జన్మాష్టమి వరకు ఎన్నో పండగలు వ్రతాలు రానున్నాయి. ఈ సందర్భంగా శ్రావణ మాసం ఏ ఏ పండగలు ఎప్పుడొచ్చాయి నేటి కార్యక్రమంలో మనం చెబుతున్నాం. తెలుగు పంచాంగం ప్రకారం మరో 4 రోజుల్లో ఆషాఢ మాసం పూర్తవుతుంది. తెలుగు నేలలో 5 నెల అయిన శ్రావణ మాసంలోకి ప్రవేశించబోతున్నాం.

హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏట శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి రోజున నాగపంచమి పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు నెలలో వస్తూ ఉంటుంది శ్రావణ మాసం. ఈ పవిత్రమైన మాసం పుట్ట దగ్గరికి వెళ్ళి నాగదేవతలకు పాళ్ళు నైవేద్యంగా ఇస్తారు భక్తులందరూ. అయితే భక్తులారా, ఇలా చేయడం నాగదేవత అనుగ్రహం లభిస్తుందని చాలా నమ్ముతారు భక్తులందరూ. అదే విధంగా శ్రావణ మంగళవారం రోజున గౌరీ వ్రతం కూడా నిర్వహిస్తారు. హే సంగీత రసికులారా, దుర్భాగ్యంగా మన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది. ఇంతటితో మీ కృతికకి సెలవు ఇవ్వండి ఇంకో కార్యక్రమం దాకా. నమస్కారం అండి. జై తెలుగు తల్లి. జై జై జై తెలుగు తల్లి.

స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక శ్రోతలకు నమస్కారం మరో ప్రశాంతమైన శుక్రవారం రాత్రి మీ అందరికీ స్వరాల వేదిక కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం 20 నిమిషాల తెలుగు కార్యక్రమం మీ దైనందిన కార్యక్రమం ఇది 7:30 నుంచి 7:50 నిమిషాల వరకు ప్రతి శుక్రవారం నాడు విష్మామి సేవలో ఈ కార్యక్రమంలో జీవిత ప్రయాణంలో కొన్ని రోజులు ఆనందాన్ని ఇస్తాయి శ్రోతలారా మరి కొన్ని రోజులు అనుభవాన్ని నేర్పుతాయి ఈ రెండు మన ఎదుగు దలకు అవసరమే ఈ రాత్రి హృదయాన్ని హత్తుకునే తెలుగు మధుర గీతాలతో పాటు మనసుకు ప్రశాంతతను ఇచ్చే కొన్ని ఆలోచనలను మీతో పంచుకుబోతాను మరి ఈ సంగీత యాత్రను ప్రారంభిద్దామా ఇప్పుడు

శ్రోతలారా, ప్రతి సూర్యోదయం ఒక కొత్త అవకాశాన్ని సంకేతం. అలాగే ప్రతిరోజు భగవంతుడు మనకు ఇచ్చే ఒక కొత్త వరం. నిన్న చేసిన పొరపాటును సరిదిద్దుకోవడానికి, కొత్త కలలను ప్రారంభించడానికి, మంచి పనులు చేయడానికి ప్రతి ఉదయం ఒక కొత్త ఆహ్వానం. విశ్వాసంతో వేసిన ప్రతి చిన్న అడుగు మనల్ని మంచి గమ్యానికి చేరుస్తుంది.

మన జీవితంలో సంతోషం బయట వెతకాల్సిన విషయం కాదు. అది మన ఆలోచనల్లో, మన మాటల్లో, మన ప్రవర్తనలో ఉంటుంది. ఈ వారం ముగిసే ముందు ఒక మంచి పని చేయండి. ఎవరికైనా ధైర్యం చెప్పండి, ఒక మొక్క నాటండి, అవసరమైన వారికి సహాయం చేయండి, లేదా మీ కుటుంబంతో కొంత నాణ్యమైన సమయం గడపండి. మనం పంచే మంచితనమే మన జీవితాన్ని మరింత అందంగా మారుస్తుంది.

సరే శ్రోతలారా, స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం ఇంతటితో ముగిస్తోంది. ఈ సంగీతం మీ హృదయాన్ని తాకి, ఈ చిన్న సందేశాలు మీ జీవితంలో కొత్త ఆశలను నింపాయని ఆశిస్తున్నాను. మరో శుక్రవారం మరో అందమైన సంగీత విహారంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ప్రతిరోజునూ ఆశతో ప్రారంభించండి, ప్రేమతో జీవించండి, దైవ కృపపై విశ్వాసంతో ముందుకు సాగండి. మీ అందరికీ ప్రశాంతమైన శుభరాత్రి. నమస్కారం.